ఇక్కడ ఎవడ బాధలు గాడేళ్ళు ఇరుకురై రాసుకోండి, మాడతెట్టి పాడండి.